0: ఎదిష్టి దియారు దిగమ జాడం రజ్దివులు శర్మ గుటు కెతీరోమా
1: యపాదిరా రాష డాక్టరా యసఖ్మి ఖ్వాళలే దమరవర్ దిపర్ హరూనా
0: యపాదిరా దిమడు రాగ్లం
1: అఫ్సోస్ అఫ్సోస్ అర్మాన్ దే ఏ ఖాలి మైదాన్ దిస్తర్ గి ఛాత్ వాళౌమా
0: సార్ ఖూబ పాసం అవుల్ సలాం ది కబర్ జల్ జానాన్ కౌమా
1: యచిరా పసి నిష్విక్ వరానా యజ్లల జానాన్ ద యారలాస్ దర్బానిక్ దోమా
0: యశుండి శరపత కమాల రాక
1: బదే
0: ఉడమాజు బలాం జమా.